0: ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। श्रोताओं अब लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం.

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనవ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, షష్ఠి, జూన్ నెల 7వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు దోమలు బాబువి దోమలు అనే లఘునాటిక, ఇంకా అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. సమయస్ఫూర్తి అంటే జ్ఞానం, అనుభవం, ధైర్యం ఈ మూడింటి కలయిక అంటారు మన పెద్దలు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, అవకాశం తలుపు తట్టినప్పుడు వెంటనే స్పందించగలగడంలోనే సమయస్ఫూర్తి లక్షణం కనిపిస్తుంది మనకు. సమయస్ఫూర్తి కేవలం వేగం కాదు, సరైన దిశలో వేగం. జీవితం అనే ఆటలో సమయస్ఫూర్తి అనేది ఒక గెలుపు బంతి లాంటిది.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్కై మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా జూన్ 9వ తేదీ ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయాబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీపై రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్దీప్ మరియు లాంగైలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంగ్ ఐలాండ్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీపీ లోమిలో రేపు ఉదయం 6:15 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హడ్బే రేపు ఉదయం 6:15 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11:00 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 స్వరాజ్దీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30 స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిలక్ష్మి రేపు ఉదయం 11:30 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00 షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీపీ లోమిలో రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ కమోటా రేపు సాయంత్రం 5:00 స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

కార్యక్రమంలో భాగంగా వినండి నేటి విశేషం. నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన జరుపుకుంటారు. సురక్షితమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం, ఆహారం ద్వారా వచ్చే వ్యాధులను నివారించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, ఆహార వ్యవసాయ సంస్థ FAO సంయుక్తంగా ఈ రోజును ముందుండి నడిపిస్తున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో ఆహార భద్రత ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆహార కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా వారి జీవనోపాధి, విద్య, దేశ ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈరోజు మనకి స్పష్టంగా గుర్తు చేస్తుంది. సరైన జ్ఞానం, జాగ్రత్తలు ఉంటే ఆహార సంబంధ

సంబంధిత వ్యాధులను పూర్తిగా నివారించవచ్చని ఇది గుర్తుపెడుతుంది. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2026 థీమ్, భారం నుండి పరిష్కారాల వైపు, ప్రతి చోట సురక్షిత ఆహారం అనే థీమ్ను ఈ సంవత్సరం విడుదల చేసింది. ఆహార భద్రతలో ఉన్న ప్రమాదాలను గుర్తించి వాటిని నివారించడానికి మరియు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.

0: వంకాయలు, బీరకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, ఆకుకూరలు, కొత్తిమీర, కరేపాకు.
1: ఏమండి ఏమండాయ్, ఆ పక్కింటి పుణ్యమూర్తి గారి పుణ్యమా అని పేపర్ ఒకటి బేవార్సుగా దొరికింది. ఇప్పుడు ఎవరా చదవటం?
2: ఎందుకటా?
1: ఆ కూరగాయలకి ఏకం వినపడిందా? ఆకుకూర ఏమన్నా అందుకోండి.
2: వాడు ఇవ్వడు, వాడికి డబ్బులు ఇవ్వాలి.
1: పోనీ రమణయ్య గారు కొట్టుకెళ్ళి రవ్వన్నా అందుకోండి, టిఫిన్ మింగాలిగా మరి.
2: వాడు ఇవ్వడు, వాడికి డబ్బులు ఇవ్వాలి.
1: నిమ్మకడుపు కాలా?
2: ఏమిటే నన్నే?
1: మిమ్మల్ని కాదండి, దోమని. చూడండి చూడండి, అబ్బా గండుచంలాగా ఉంది. అమ్మో ఎంత నిద్ర వచ్చిందో చూడండి చూడండి.
2: అది అంతేనా, హైబ్రిడ్ దోమ.
1: ఏం దోమలో ఏమో, ఈ దోమలు నాశనం గాను.
2: పోనీవే, దోమల్ని తిట్ట మాకు. వాటి పుణ్యమా అని మంచి రంగు తేలావు.
1: రంగు తేలటం ఏమిటి?
2: అదేనా, పూర్వం కాఫీ పడు రంగులో ఉండేదానివి, దోమలు కుట్టి కుట్టి అప్పడ రంగులో వచ్చావు.
1: చాలండి జోకులు. ఈ రేకుల షెడ్లో ఈ మురుక్కు అలవులు దోమల మధ్య నేనుండలేను బాబు. గాలి వెళ్తురు ఉన్న డాబా ఇల్లు చూసారా? సరే సరే, లేదంటే నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతా. ఇక మీ షష్ఠి పూర్తి అయ్యేదాకా రానంటే రాను.
2: పోన్లే, నా లైఫ్ పూర్తి అయ్యేదాకా రానల్లా. అవునే, మీ ఊళ్ళో దోమలు లేవని ఉత్తరం రాశాడో ఏమిటి మీ నాన్న?
1: ఇదిగో జోకులు కాదు, ఇల్లు మార్చాలి ముందు.
2: మరి ఆదాయం అసలే అంతంత మాత్రం.
1: అబ్బా అబ్బాబ్బాబ్బాబ్బా, చూడండి పగలు రాత్రి లేకుండా ఇట్లా కుట్టి చంపుతుంటే నేనుండలేను బాబు. నా వల్ల కాదంటే కాదు, నేను ఇప్పుడే పోతున్నా.
2: ఆగు ఆగు ఆగు ఆదిలక్ష్మి ఆగు, నేను చెప్పేది పూర్తిగా విన్నావోయ్. నేను డబ్బు సంపాదించాలి, నిన్ను చక్కని డాబా ఇంట్లో ఉంచాలి, అంతేనా?
1: ముమ్మాటికి అంతే.
2: వేస్తున్నా ప్లాను.
1: వేస్తున్నా వేస్తున్నానంటూ పెళ్ళయిన దగ్గర నుంచి చదువుతున్నారు. మెయ్యటమే గాని వెయ్యటం కనపడంలా.
2: ఏమోయ్, నా గడ్డం చూడు, బాగా పెరిగింది కదూ.
1: గడ్డి మావులా పెరిగింది. ఆదాయం పెరగదు గాని గడ్డానికే.
2: దీన్ని మరో నెల రోజులు పెంచుతా.
1: ఎందుకు? సన్యాసుల్లో కలవడానికే.
2: చూద్దూ గానిగా, 3 నెలలు నీకు కనిపించను, వెళ్ళొస్తా.
1: ఎక్కడికో చెప్పండి.
2: చెప్పడం లేదుగా, చెయ్యడమే. చూడు మన నా సంగతి, వస్తాను.
1: ఏమండి ఏమండి? ఏమిటి, నిజంగానే సన్యాసుల్లో కలుస్తారేమో?

0: రండి బాబు, రండి రండి, చెప్పులు ఎక్కడ ఎట్టండి బాబు, చెప్పులు ఎక్కడ ఎట్టండి.
1: చూసినందుకు ఎంత ఇవ్వాలో?
0: తవర దయ్యండి.
1: నీ పేరేమిటి?
0: హాయ్, నా పేరు కుబేరుడు అండి. ఎందుకు బాబు, ఎందుకు అంత నవ్వు పేరు? అంటే కూటికి లేనోడికి కుబేరుడు అన్న పేరేంటనే?
1: అదేం కాదులే, నవ్వు వచ్చింది అంతే.
0: చూడండి బాబు, మా వంశంలో ఒకడ నా కుబేరుడు అవ్వాలని మా తాత ఆశండి, అందుకే నాకు ఆ పేరు ఇట్టాడు. మరి తమరు పేరేంటి బాబు?
1: నన్ను కుచేలరావు అంటారు. ఏమిటా నవ్వు?
0: బాబు
1: మన పేర్లు తిరగబడ్డట్టున్నాయనా?
0: అవును బాబు, ఒకరి చెప్పులు ఒకరు తోడుకున్నట్టుగా ఉందండి మన పరిస్థితి.

0: సరిగ్గా అలాగే ఉంది. సరే గాని గుళ్ళో ఆ చెట్టు కింద కూర్చున్న సాధువు ఎవరయ్యా?
1: తెలవదండి బాబు, వారం రోజుల నుంచి కదలకుండా అక్కడే కూకున్నాడండి.
0: ఒంటి మీద కౌపీనం తప్పేమీ లేదు. రాత్రులు దోమలు పీకవు. దోమల్ని చంపడానికి అన్ని రకాల మందులు వాడుతున్నా, పట్టపగలు కూడా పీకుతుంటున్నాయి. మరి అతన్ని దోమలు పీకవా ఏమిటి?
1: ఏమోనండి, దోమలు ఆయనే పీకుతాడేమోనండి.
0: నువ్వు మంచి జోకర్వాయ్. అదిగో అదిగో, జనం అంతా వచ్చి సాష్టాంగం పడుతున్నారు. మహనీయుడో మహానుభావుడో ఉండాలి. ఉండి చెప్తా, నా చెప్పులు జాగ్రత్త. తప్పకుండా తప్పకుండా తప్పకోండి. నమస్కరించుకున్నారుగా, కాస్త పక్కకి జరగండి బాబు. కొంచెం మమ్మల్ని కూడా దండం పెట్టుకునే ఉండయా. నమస్కారం స్వామి.
2: ఎవరు నాయన నువ్వు?
0: నా పేరు కుచేలరావు స్వామి.
2: తప్పు తప్పు, కాళ్ళు పట్టుకోకు.
0: ఎందుకని స్వామి?
2: ముందు పాదాలు పట్టుకోవటం, తర్వాత పీక పట్టుకోవటం మంచి పద్ధతి కాదు నాయన.
0: స్వామి, తమ నామధేయం?
2: జాయ్ సద్గురు అమలినానంద.
0: నిర్మలానందులు అన్నమాట.
2: పోని అలాగే పిలవండి. అసలు ఆనందం అంటూ ఉండేవాళ్ళు గాని ఏ ఆనందమైనా ఒకటే. అవును, ఏమిటి చాలా మంది వచ్చారు.
0: తమకు తెలియనిది ఏముంది స్వామి?
2: అవును, నాకు తెలిసింది ఏమీ లేదు.
0: అదేమిటి స్వామి?
2: దీన్ని వినయం అంటారు నాయన. ఏమీ తెలియనట్లుండేవాడే నిజమైన యోగి.
0: ఆహా ఆహా, ఏమి చెప్పారు స్వామి. మీరు ముమ్మాటికి యోగే, లేకపోతే మిమ్మల్ని దోమలు ఎందుకు కొట్టావు?
2: దోమలు కొట్టక ముద్దు పెడతాయా నాయన?
0: దోమలు ఇవాళ ప్రపంచ సమస్యగా తయారైపోయాయి స్వామి.
2: అవును, వినాశకారులుగానే ఉన్నాయి.
3: రక్షించండి స్వామి, రక్షించండి.
2: రామ్మా, నీ పేరేమిటి?
3: సామ్రాజ్యం స్వామి.
2: సామ్రాజ్యమా? మరలా శూర్పణకలా తయారయ్యావే?
3: ఏం చెప్పమంటారు స్వామి, ఓ వారం రోజులు ఉండిపోదామని పుట్టింటికొచ్చాను. దోమలు పీకి పాకం పెట్టాయి.
2: అయ్యో అయ్యో అయ్యో, చీమలు తిన్న సీతాఫలం అయిపోయింది కదమ్మా నీ ముఖం.
3: చీమలు తిన్న సీతాఫలం కాదు స్వామి, ఎలుకలు తిన్న సొరకాయలా తయారైంది. తాళిగట్టిన వాడే తన్ని తగిలేశాడు, నన్ను గుర్తే పట్టలేదు. స్వామి, నాకు మామూలు రూపం ఇవ్వరు?
2: అహో, ఈ పాపిష్టి దోమలు నా జాతిని ఇంతగా బాధిస్తున్నాయా? నా ప్రజల్ని నేను రక్షించుకోవాలి, నా ప్రజల్ని నేను రక్షించుకోవాలి.
4: నమస్కారం స్వామి.
2: నీ పేరేమిటి బాబు?
4: ఆనందరావండి.
2: ఓహో, ఎప్పుడు నిషాలో ఆనందంగానే ఉంటావన్నమాట.
4: ఏం చేయమంటారు స్వామి? అప్పుల బాధ, ఇంటో పెళ్ళంతో బాధ, నిద్ర లేకుండా దోమలతో బాధ. తాక చేస్తానా స్వామి?
2: అలా అని తాగి తాగి చావకూడదుగా నాయన. మొత్తం మీద భూలోక వాతావరణం నచ్చి దేవలోకపు దోమలు కూడా క్రిందికొచ్చాయన్నమాట.
0: స్వామి, లోగడ నూతన దంపతులు చక్కగా ముద్దు ముచ్చట్లతో గడిపేవారు.
2: మరి ఇప్పుడు?
0: ఫస్ట్ నైట్ నుంచి దోమల్ని చంపుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు స్వామి.
2: కుచేలరావు, ఇంతకీ నీ బాధ ఏమిటో చెప్పలేదు.
0: నా తమ్ముడికి షుగర్ కంప్లైంట్ ఉంది స్వామి. నిద్రలో దోమలు కుడితే తట్టుకోలేక బరబరా బరబరా గోక్కున్నాడు. అంతే, కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది, చావు బతుకుల్లో ఉన్నాడు స్వామి.
2: అహో, ఏమిటి దోమల ఘాతుకం? ఇంకెన్నాళ్ళిలా లాభం లేదు.
4: ఏదో ఒకటి చేయండి స్వామి.
0: మానవులకి దోమల పెడత తొలగించండి స్వామి.
2: ఉంది మార్గం, ఉంది. సర్పయాగం గురించి విన్నారా?
0: స్వామి, మనం చేయవలసింది దోమలయాగం స్వామి.
2: అదే మశక మహాయజ్ఞం. ఎక్కడెక్కడే దోమలు వచ్చి యజ్ఞగుండంలో పడిపోవాలి, అది ఒక్కటే మార్గం.
4: ఉందా?
0: ఏమిటి మందా?
4: కాదా, దోమల్ని నాశనం చేసే మార్గం.
2: చెప్పానుగా చెప్పానుగా, మశక మహాయజ్ఞం చెయ్యాలి. జాయ్ తసలిక సమక్కరి, మహాసంహారక మశక సంహారక.
0: స్వామి, వెంటనే ప్రారంభించండి స్వామి. ఈ మశక మహాయజ్ఞం వెంటనే ప్రారంభించండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, చందాలు మేము పోగు చేస్తాం. ఏమంటారు?
2: కుచేలరావు, ఆ డబ్బు నువ్వు తీసుకో, దాన్ని నేను ముట్టుకోను.
0: చిత్తం స్వామి, డబ్బు సంగతి నాకు వదిలేయండి. సామ్రాజ్యం, నువ్వు మహిళల దగ్గర వసూలు చేయి.
4: నేను డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తాను స్వామి.
0: స్వామి, ఇప్పుడే వెళ్ళి పేపర్ పబ్లిసిటీ కూడా ఇచ్చొస్తాను. పదండయా, పదండి పదండి, ఎవరు పనివాళ్ళు కానివ్వండి. స్వామి, ఇదంతా పందిరి ఏం చేద్దామంటారా?
2: చాలా తతంగం ఉంది నాయన చెబుతాగా. అవును, అందరూ వెళ్ళిపోయినట్టేనా?
0: వెళ్ళిపోయారుగా, మరి నేను వెళుతున్నా స్వామి.
2: ఆగు నాయన, వాళ్ళందరూ ఇచ్చిన డబ్బు ఎక్కడ పెట్టావు?

0: జేబులో భద్రంగా వేశాను స్వామి.
1: తప్పు నాయన, దాన్ని ఇక్కడ పెట్టు.
0: స్వామి, తమరు ముట్టుకోనన్నారుగా.
1: ముట్టుకోకుండా తీసుకుంటాను కదా, అక్కడ పెట్టు.
0: ఇందా, ముందు ముందు ఇంకా బోలుడు చందాలు వస్తాయి.
1: చిరంజీవి, ఈ మశక మహాయజ్ఞం తాలూకు పుణ్యమంతా నీదేనయ్యా. వచ్చే జన్మలో నువ్వు తప్పక దోమగా పుట్టాలి.
0: ఎందుకు స్వామి, హోమగుండంలో పడి మాడి చావడానికా?
1: కాదులే, పొరపాటున అన్నాను.
0: మరి నాకు సెలవు ఇప్పించండి, చూడవలసిన పనులు బోలెడున్నాయి. ఈ నెల 23న మశిక మహాయజ్ఞం అని ప్రచారం చేయిస్తాను.
1: శుభం, వెళ్ళిరా నాయన. ఆదిలక్ష్మి, ఈ అప్పారావు తెలివికి ఉబ్బి తబ్బిబ్బైపోవాలి నువ్వు. నువ్వు అడిగిన 3 గదుల డాబా ఇల్లు కాదే, పెద్ద బంగళా తీసుకొని ముద్దుగా కాపురం చేద్దాం. బీరెడీ బీరెడీ.

0: ఇదిగో ఆనందరావు,
1: నేను వస్తున్నాను, ఆగండి ఆగండి.
0: ఏమిటి సోములు వారి దగ్గరికేగా?
1: రండి రండి. ఎంత వసూలు చేసి ఇచ్చారు?
0: ఇచ్చా ఇచ్చాలండి, ఓ 20 దాకా ఇచ్చా.
1: ఏంటి, 100లా 1000లా?
0: 20,000 అండి. మరి మీరేమిచ్చారు?
1: నేను ఓ 15 ఇచ్చా. సామ్రాజ్యం కూడా ఓ 15 ఇచ్చిందంట.
0: వచ్చే వాళ్ళంతా కూడా బాగానే ఇస్తున్నారు.
1: మొత్తం మీద పబ్లిసిటీ బాగా చేశారండి మీరు. ఈ దెబ్బతో దోమలు గోవిందా గోవిందా.
0: అంతా స్వామి దయ, అమలినానంద స్వామి దయ. మన చెప్పులు ఇక్కడ విడిచేద్దాం, మన కుబేరుడు ఉన్నాడుగా కాపలా.
2: అప్పనా,
0: ఏమో కుబేరుడు, ఏమిటి విశేషాలు?
2: రండి బాబు రండి రండి. ఉంది బాబు, ఓ పెద్ద విశేషం ఉందండి.
0: ఏమిటి?
2: మన సోములూరు ఉన్నారే, మన సోములూరు 6:30 నుంచి కనిపించడం లేదండి.
0: అంటే
2: అంటే పోగేసిన సందాలు అట్టుకుని మన సోములూరు చెక్కేశారండి.
1: అయ్యో బాబోయ్, ఇదిగో సామ్రాజ్యం కూడా వచ్చింది.
3: ఏమిటి, పందిళ్ళకి ఇంకా తాటాకులు రాలేదే?
0: తాటాకులు కాదు, స్వాములు వారు మనందరికీ వేప మండలి తెప్పించారు.
3: వేప మండలి దేనికి?
1: సందాలు ఇచ్చిన వాళ్ళని బలి పశువులు చేయడానికి.
3: అర్థం కాల.
0: చెప్పవయ్యా కుబేరుడు, విషయం ఆవిడతో కూడా చెప్పు.
2: ఏముందమ్మా? అమ్మా సామ్రాజ్యం, అమ్మా మన సోములూరు లేరు?
3: ఉన్నారుగా.
2: ఉంటే అనుకునేది ఏముందండి, మన సోములూరు లేరండి, సందాలు సంకనెట్టుకుని మాయమైపోయారండి.
3: నిజమా?
0: ముమ్మాటికి నిజమండి, నిప్పు లాంటి నిజం.
1: ఇప్పుడేం చేయాలరా దేవుడా దేవుడా
2: దేవుడా దేవుడా. ఇంకెక్కడ నా సందాడికి మందు చూసుకోండి బాబు.
1: మధ్య చెడు నేను చేస్తా ఉంటే నువ్వు మళ్ళా మందుని గుర్తు చేస్తావా?
3: మనకు అసలు బుర్రుందా? యజ్ఞం చేస్తే దోమలు నిర్మూలించబడతాయంటే ఎట్లా నమ్మా మనం?
2: అది సంగతి బాబు, మీరంతా బాగా చదువుకున్నవాళ్ళు. చూడండి, దోమలు పోవడానికి యజ్ఞానికి ఏంటండి సంబంధం? వెనకడికి ఎవడో దెయ్యం పట్టిందంటే బెల్లం నైవేద్యం అట్టమన్నాడంట. అట్ట ఉంది మీ కథ.
0: మనం నమ్మటం సరేనండి, జనమంతా నమ్మే చందాలు ఇచ్చారుగా.
1: అందుకే మశక మహాయజ్ఞంలో దోమలకి బదులు సందాలు ఇచ్చిన వాళ్ళందరినీ ఓమగుండంలో వేసి చక్కా పోయాడు సోములూరు.
3: మొత్తం మీద దోమలు యజ్ఞం పేరుతో తిరుక్షౌరం చేశాడు.
0: ఎవరేది చెప్తే దాన్ని, వెనక ముందు చూడకుండా నమ్మే జనం మనం ఉన్నాం గనకే దోమల పేరుతోనూ చీమల పేరుతో కూడా ఇలాంటి వాళ్ళు మనల్ని మోసం చేయగలుగుతున్నారు.
1: బాబోయ్ బాబోయ్ దోమలు
3: దోమలు దోమలు బాబోయ్.
4: మీరు ఇంతవరకు దోమలు బాబోయ్ దోమలు అనే లఘునాటిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని అలనాటి మేటిగితాలను విందాం. ముందుగా వినండి మంచి మనసులు చిత్రం నుంచి, గానం పి సుశీల మరియు ఘంటసాల, సంగీతం కేవి మహాదేవన్.

కార్యక్రమంలో భాగంగా వినండి తదుపరి గానం గోవుల గోపన్న చిత్రం నుంచి. గానం ఎస్ జానకి మరియు ఘంటసాల. సంగీతం కేవీ మహాదేవన్.

మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా లఘునాటిక ఇంకా అల్లనాటి మేటి గీతాలను విన్నారు. రేపటి కార్యక్రమంలో మీరు వింటారు గానలహరి కార్యక్రమం నుండి ఏకచిత్రం నుండి పాటలు.

ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో 12 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.